0: మమనందే మానమ రిలాక్స్.
1: అనమ్మనంగల వదూనా నేద మే ఎక్స్‌పర్ట్ హరిడం హరిని
2: ఓనమ సందివేదనవకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్
3: ఉప వినుమా.

0: Radio ITN.
1: Mamanande manam relax.
2: అనమ్మనంగా వదువున అనేది మీ ఎక్స్పర్ట్ హరియడం హరిని
3: ఓనము సంధి వేదన ఒకట ప్రబలమ విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ క్లాస్
4: David Peters Motor Company within Rajya Sevak Upata Pidana DPMC Rajya Pranama Amatanna 01114 700 600